హమకశ్వరం ఈమాం విద్య మీసకున్నాయ్, యహూదీం ఖంగావి మీహున్నాయ్, నసోరా ఇన్నాయ్, సాబి ఉన్నాయ్, మేమ్మెంగ తెరేం వెస్ అద్దోహషాయ్ ఆఖర ద్వహం ఈమాం వె సాలిహ్ అమల్ కుల మీహుంగ వెరి రస్కలాంగ హజ్రతుగా ఎవరింగ ధర్మ ఎవరెన్నం హుట్టే అది ఎవరింగ మచ్చకం ఎవ్వెస్ బిరెన్నెతే అది ఎవరెన్ని హితామ కురా భయకం గావెస్ నుమె వేమే. ఇతరు భయ సాబియున్నకి దీనెన్నె మీహుం కమషాయ్ తది తకషాయ్ మలాయకతున్నం అళుకం కురా మీహుం కమబ్బునవే.

అథర్, అది ఆయిషత్ ఇబా అథర్ డ్రామాలే తయారు కొమ్మి కెనిస్తిని అడుగండి మరి మాది ఫాదనాన్ అన్న హఫ్తే అదవతారు ముంవాకి వెళ్ళ వస్సలాం లేకు.

హమకశ్వరం ఈమాం విద్య మీసకున్నాయ్, యహూదీం ఖంగావి మీహున్నాయ్, నసోరాయ్ ఇన్నాయ్, సాబి ఉన్నాయ్, మేమ్మెంగ తెరేంవెస్ అల్లోహషాయ్ ఆఖర దుహంగ్ ఈమాం వె సాలిహ్ అమల్ కుల మీహుంగ వెరి రస్కలాంగ హజ్రతుగా ఎవరింగ ధర్మ ఎవరెన్నం హుట్టే అది ఎవరింగ మచ్చకం ఎవ్వెస్ బిరెన్నెతే అది ఎవరెన్ని హితామ కురా భయకం గావెస్ నుమె వేమే. ఇతరు భయ సాబియున్నకి దీనెన్నె మీహుం కమషాయ్ తది తకషాయ్ మలాయకతున్నం అళుకం కురా మీహుం కమబ్బునవే.

0: हंगार
1: अंगार दो मिंदुर कोरी एकार गड़ फणा रहे रिपीट एरे दिया गड़ तेरी हूं आदि बुद्ध दो होगेरे मिंदमो पार गड़ तेरी हूं
0: हंगार
2: हम एकने दिवे राज्य चाड़ू
3: కడి రేగంలో అక్కడి తెలిసినట్టు మీ దివ్యరాజ్ అయ్యాడు మీ కడికి అడుగును మేము గెలిస్తేని హమ హామ మీ ప్రోగ్రామ్కి అడుగును మేము కురింగ్ గెలిస్తే ఫో ఆ ప్రోగ్రామ్కి రిపీటింగ్
4: హమ హామ

0: ఎన్నో దొరుగా ఇవిలంత ఉన్నాను జాబ్ దిరుణ్ణంగా ఇనుమెన్నో ఉన్నాడు వాకు ప్రోగ్రామ్ తగొడగొండు మిగ బియ్యమెన్నో ఏమి మా ఫెనుని దొరుగ జహాఫా హురి ఇవులాన్
1: యానా నీ వెనికండ మీ ప్రోగ్రామ్
0: ఏహెంకమ
1: దెన్ యానా విబునని ఏక ఒతి ఫిహారెన్ హురిహా ముఆమలా తె కురవేని కేస్ కార్డు
0: కీనే ఏహెం వాని ముఆమలా కేస్ కార్డు ను కురవేనెన్ను ఫిహారెన్ కురా హురిహా ముఆమలా తెగ్గా బేనుం కుర విదాన కేస్ కార్డు మి దెన్న ఫిహారెన్ మామకు వ్యఫారియా గుళేగుతుం ఫాసా మీ దిక్కు మా మెదుగ కురవే మామలే ఎమి బలాగన్నని కేస్ కార్డు ఉన్నే ఏ నుంతో మీ ఆర్ ఫాసా దిక్కు కంతత్తం ఎఫిహారాగ మొన్నని నగుదు ఫాసాకున్న నూనె కేస్ కార్డు ఉన్నే ఫాసా కార్డు ఉన్నే ఏం బుణ విధానం
1: మగే అతుగా హురి కేష్
0: ఫాసాగిందికునే అతుగా అది హుట్టుమకునే నువ్వు అన్నంతో నగదు ఫాసా అతుగా అది హుట్టుమకునే నువ్వు అనేకం బై ఫార్ మిసాల్ కియారుస్ కియా మగే అతుగా లారీ అన్నెత్తే ఏ హమ్మ ఫాసా గే వాహక తోది ఏగా ఏనగ అకౌంట్ గా హురి హురి నిస్బత కవ్వెస్ బుణఫాన్ ఏ అతుగా ఏ మజాజీ గొతుంగ్ అన్నని ఏ మాతో నింబర్ మిహారు నెతే లారీ అతకు అతక్ ఏ మానకి ఏ వగుతు ఏనగ అతుగా ఇచ్చిన వాకెన్ ఏనగ అకౌంట్ గా ఇచ్చిన వాక అది ఏనగ రక్కా కురిఫా హిన్ దిమాగ్ గుస్ నతే లారీ ఫాసా అయిన
1: ದೆನ್ ಯಾನಾ ಮಿ ಬುಡನಿ ಎಹೆಂ ವಿಮ ಎತೆರೆಂ ಎಳಿ ಫಿಯವಳ್ವೆಸ್ ಬೇರಂ ಎಳಿ
0: ಆ ದೆಹೆಂ ತವಾ ನೇನಾ ತುಕು ಫಾಸಾ ವಿಯಾ ಹುರಿ
1: ರೌಫಾ ತಿಹಿರ ಫಿಹಾರೆ ವದಫಿಂತ
0: ರಂಗಳ
1: ಯಾನಾ ಆ ಮಿತಾಗ ಮೆರೂನ್ ಬುರುಗಾಯ್ ಬೋರಿ ಹೆಂ ವಿಮ
0: ಎ ದೆನ್ ಕಳು ಕಳು ರಕ್ಕುಲಾಗ ಬುರುಗಾಯ್ ಬಹುಟ್ಟೆ ನೋತ ಗದರತ್ ಕು ಬುರುಗಾಯ್ ಬಹುಟ್ಟೆ ಬುನೋ ಇದಾನೆ ಹಮ
1: ಏಕಮಕು ಫತಿ ಕಮುನುದಾತಿ ಏಗೆಂ ಎಚ್ಚೆನ್ ನುಗಣ
0: ಏಗೆ ಇನ್ನು ಅಬ್ದೋಮೆನ್ ವರ ಗಿನಫಾರ ವಿದಾಳು ಏಯಿಂ ಕಿಯಂ ಹ್ಮ್ ಹ್ಮ್ ಎಂ ಮಿತಾ ರಂಗಳುವಾನಿ ಹಮ ಏಕಮಕು ಫತಿ ಕಮುನುದಾತಿ ಏಯಿಂ ಎಚ್ಚೆನ್ ನುಗಣ ನೋತ ಎಫೊಚ್ಚೆನ್ ನುಗಣ ಹೆಂ ಬುನೋ ಇದಾ
1: ಮೀಗೆಂ ವೆಸ್ ನುಕಿಯನ ತು
0: ಮೀಗೆಂ ಏಗೆಂ ಏ ಕುಗ್ಗಿಕ್ಕಮ ಭಯಂಕುರನೆ ದೇಬೌಗ ಏಗೆಂ ಹೆನ್ನು ಏಗೆ ತೆರೆಯಿಂ ರಂಗಳು ಏಗೆ ಇಂ ಮೀಗೆ ಇಂ ಏ ಗೋಸ್ಗುಗ್ಗ ಕಮುನುದಾಗುಗ್ಗ ಬಹಂ ಹುತ್ರುವಾಗುಗ್ಗ ರಂಗಳುವಾಣಿ ಏಯಿಂ ಎಚ್ಚೆ ಮೀನ್ ಎಚ್ಚೆ ಪುಣು
1: ವರಂ ಉದಗು ಬೋಡು ಫೊಚ್ಚೆಂ ಏಯಿ
0: ಆದೆನ್ ಎಹೆಂ ಮೀ ಫೊತೀಗೆ ಮಚ್ಚ ಫೂಹಿ ನಜರಕು ವಾಹಕ ದಕ್ಕಾರು ಹೆಂ ಪುಣ ಫಾಣೆ ಫೊಚ್ಚಕಿ ಉದಗು ಬೋಡು ಎಚ್ಚೆಕ ಅಸ್ಲುಗ ಬೆಗೆನೆನ್ನುವೆ ಏಕ ಮೆಬ್ಬುನಿ ಮೀ ಯಾ ಕಮುದ ಫೊಚ್ಚೆನ್ ನೋನೆ ತಿವನ್ನೆ ಏಕ
1: ರೌಫಾ ಆದಪದ ಮಶಾ ಎಕ್ಕ ಮಿಹಿರ ಫಿಹಾರೆ ಬದಲ
0: ಎಕ್ಕೊಂ ಎಚ್ಚೆ ಬಣ್ಣಾನೆ ಎಕಿ ಗಾಬುನಾನೆ ಮಶಾ ಎಕು ಗಾನೋನೆ ಆದಪದ ಮಶಾ ಎಕ್ಕ ಮಿ ಫಿಹಾರೆ ಬದಲ
1: ಆಹರ್ ಮಂಗೆ ಲೀನಾ ವಿಹಾಗೆಂ ಎಬೌಳೆ ನೆದ್ದತು ಮಸದ
0: ರಂಗಳು ರಂಗಳು ಎತ
1: ಯಾನಾ ಆ ಹಿಂಗ ಬುರುಗಾವೆಸ್ ಎಬಹುರಿ ಮಿತ
0: ರಂಗಳು
1: ರೌಫಾ ಮಿ ಫಿಹಾರೆಂ ಅಲ ವಿಹಾ ಕುದಿನ ಹದಿಯಾವೆಸ್
0: ಕೀನೆ ತೋ ಅನಕಾಣ ವಾಕ ಮಿಯನಿ ಫಿಹಾರೆಂ ಕೀನೆ ತೋ ಕುದಿನ ವಿಹಾನಿ ಎನ್ ಫಿಹಾರೆಂ ಮಿ ಮಿ ವಿಹಾ ಕುದಿನ್ನ ಅಲವ್ ವಿಹಾ ಕುದಿನ್ನ ಫಿಹಾರಂ ಕಮೆಕ್ ಕೊದ್ದೇವಫಾ ಏನ್ ನುವಾನೆ ಏನ್ ವಿಮ ಮೇತಿ ಇಸ್ಫಸ್ಸೆಫ ಬುಣಾ ಬುಣುಮುಗ ದಿಂಗ್ ವಾ ದಕ್ಕಾರುಗ ಸುನ್ನಾನೆ ದಿವೆ ಬಹಂ ಬುಣಿಮಾ ಹಮ ಮಾನ ಅರಾರುಂ ವಾ ಕಿತಮೆ ಥಾನೆ ಪರಗಿನ ಫಾರ್ ಮಾನ ಅರಾರುಂ ವಾ ತಂತ ಅಳಗೊಂಡ್ ಮೆನ್ನ ಫಾಹಗ ಕುರುವೆನಿ ಲಿವುಮು ಏಕಮಕು ಬುಣಿಮ ವೆಸ್ಸಮ ಎಂದಗೂತ ಕುರುವತ್ ಕುರುವ ಗೊತ್ತ ವಾಹಕ ದಿಕ್ಕಿವೆ ಮಿತಾ ಗುಣಗಳೆ ನುವಾನ ಮಿಫಿಹಾರಂ ಅಲ್ಲವ್ ವಿಹಾ ಕುದಿಂ ಬುಣಿಮ ಏ ರಂಗಳು ಗೊತ್ತೆನ್ನು ಏಮಿ ಮೀಗ ರಂಗಳು ಗೊತ್ತ ಕಿ ಅಲವ್ಯಾಕು ದಿನ್ನ ಮಿ ಫಿಹಾರಂಗ್ ಹದಿಯ ಎಸ್ ದೇ ಬುಣು ಹೆಗ್ ರಂಗಳು ವಾಣಿ ರೌಫಾ ಬುಣು
1: ಯಾನಾ ಮಿ ಬುಣಿ ಹಾದ ರಂಗಳು ಬಯಕೆದು
0: ಏಕು ನೆದ್ದೆ ಮಸ್ಸಲೆ
1: ರೌಫಾ ಆ ವರ ರಂಗಳು ಎಚ್ಚೆ ಹುರಿ ಪೆಕುಗ ವೆಸ್
0: ಪೆಕ್ಕೆ ಪೆಕ್ಕು ದೆಂಗ್ ಆಮ್ ಬುದು ದೊತ್ತೋ ಮಿ ಯಾರು ದೆ ಮಿತಾಂಗ ವಿಭಾಗುತ್ತ ಕಿ ಹದಿಯ ಎಮ್ಮಿದೇನೆ ಏನಂತು ಹದಿಯ ಫೊಟ್ಟೆ ಎಂ ವಿಸ್ ಹೇದಿದಾನೆ ಹದಿಯ ಬಂಡಯ್ಯಕ ವಿಸ್ ವೆದಾನೆ ಏ ಮಿತ ಆವರ ರಂಗಳು ಹೆಚ್ಚೆ ಮಿತನು ಮಿದ್ದು ಮಿದ್ದೆ ಹದಿಯ ಬಂಡಲಿಗೆ ಸುಣ್ಣನೆ ಏಮ್ ಬುಣ ವಿಧಾನ
1: ಬಂಡಯ್ಯಕ್ಕೆ
0: ಅದೇ ಅದೇ ಅದೇ ಪೇಕಬ್ಬುರ ಮರಗಳು ಬಂಡಲಿ ಬುಣು
1: ಯಾಣ ಬಲಾಬಲ ಮಿತನು ಬುರುಗಲೆ ನಗಂ ವೇಣು
0: ಬುರುಗಲೆನ್ನು ಬುರುಗಾಯ
1: ಯಾಣ ನುಬೇಣು ಮಿಹಾರುತಿ ಮಾಹ ಮುಸ್ಕುಳಿ
0: ಯಾಣ ಮಿ ಕೊಂಗುಮ್ರಗೆ ಕುಜ್ಜೆ
1: ಮಿಹ ಬಡು ಸಿಂಗ ಅಂಗನೆ
0: ಎಹಮಿ ಕಮಕುಂದಾನ ತುತ್ತು ಬರುವೆ
1: ನುಬೇ
0: ತುತ್ತು ಕುದಿಂಗ ಆಮುಕೋ ಕಿಯಾನ್ಗೆ ಎತ್ತರೆಗೆ ವಾಗದ ಕಾರಣ ನುಫೆಂ ವರಾನ ನುಬೈಕ್ಕಾನ

0: గడిం ఫతిహ్ హతరు గడి 30 నిమిషం మీ దివిరాజ్ చేగాడు.
1: హిదాయతుగ మగుదాయతు.